0: ఏ బ్రదర్ అప్పమ్మ ఈ డిక్ చిక్ డిక్ చిక్ కాకుండా మన మ్యూజిక్ ఏమైనా ఉందా?
1: అబ్బా కడుపు నిండిపోయింది అందరం.
0: ఎవరి గురించి మాట్లాడదాం? ఆ రెడ్డి గారు. ఈయన లైఫ్ లో స్పైస్ ఉండదు. శేఖర్ సార్, అబ్బో ఇది బాగా ఏ సర్టిఫికేట్ వద్దులే. ఏ ఆడు ఇది వద్దమ్మా, మనం ముచ్చటే చెప్పుకుందాం.
1: బంటు